కర్మమూలమిదం జగత్. పరమేశ్వర సర్వం జగత్ సృష్ట్వా తస్య జగత పరిపాలనాయ జగతా సహ వేదమపి సృష్ట్వా కర్మాణి యజ్ఞాన్ అపి సృష్టవాన్. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యేషవోస్తు ఇష్టకామధుగ్. తాదృశ వేద వేద ప్రతిపాదిత ధర్మ వేద ప్రతిపాదిత పరమాత్మ ఏవంచ సర్వమపి ఐహిక ఆముష్మిక సుఖం మోక్షపర్యంతం సర్వం వేదే అంతర్గతం. ధర్మ నామ ద్విధ ప్రవృత్తిధర్మ నివృత్తిధర్మ. ప్రవృత్తిధర్మ అస్మాకం జీవనాయ ఇంద్రియ సుఖాయ దేవలోక బ్రహ్మలోక వైకుంఠ కైలాస సుఖాయ. నివృత్తిధర్మ ఆత్మరూప పూర్ణానంద జ్ఞానాయ. ఏతాభ్యాం ధర్మభ్యాం లక్ష్యభూత పరమాత్మాపి ధర్మ ఇత్యుచ్యతే భగవద్గీతాయ. తాదృశస్య వేదస్య అనంత శాఖాభిన్నస్య ఏకస్మిన్ జన్మని పూర్ణతయా అధ్యయనం ఏకేనాపి కర్తుం న శక్యతే. అతయేవ ఋగ్యజుస్సామభేదేన అథర్వరూపేణ చ తత్తచ్ఛాఖారూపేణ వేదవ్యాసః కృతవాన్. అస్మిన్ విషయే వేదాధ్యయనే అతీవ శ్రద్ధావాన్ కశ్చన భరద్వాజ ఋషిః. తాదృశ భరద్వాజ ఉపాఖ్యానేన సహ అస్మిన్ దినే అహం ఆరంభం కరిష్యామి. వేదం ఎన్బదు నమ్మ సనాతన ధర్మత్తుకు ముఖ్యమైన అడిపడై మదనూల్. ஒவ்வொரு ரிலிஜன்லையும் அவாவால் கேட்டால் அவாவா ஒரு மதம். அதுக்கு முக்கியமான நூல் வந்து பைபிள் குரான் இந்த மாதிரிலாம் சொல்லிட்டுருக்கான். நமக்கு மூலமான நூல் என்னன்னு கேட்டால் சொல்லக்கூட தெரியாத நிலைமையில நாம் ஏதோ ஃபாஸ்ட்டாக போயின்ட்டுருக்கோம். இந்த ஃபாஸ்ட்டாக போகக்கூடிய இம்ப்ரூவ்மெண்ட்டில் இவனுக்கு ஃபாஸ்டிங் தான் மிஞ்சிருது. வேலைக்கு சாப்பிட கூட இல்லை. இப்போ குழந்தைகள்லாம் வேலைக்கு சாப்பிட்றது இல்லை, குழந்தை குட்டிகளை கவனிக்கிறது இல்லை, அப்பா அம்மாவை கவனிக்கிறதே இல்லை, பேங்க் பேலன்ஸ் ஏறணுங்கிறதுக்காக ரெண்டு பேருமே சம்பாதிச்சுட்டு இருக்கா. இந்த மிஷின் மாதிரி ஓடக்கூடிய நிலைமையில் கொஞ்சம் சாந்தியை கொடுக்கக்கூடியது இந்த மாதிரி கர்மானுஷ்டானங்கள் இதில் உள்ள விஷயங்கள்ங்கிறது சனாதன தர்மம். பேர்பட்ட வேதம் அனந்தாவை வேதாஹா அப்படின்னு வருது. இதை அத்தியனம் பண்ணுறதுன்னா ஏதோ 10 வருஷம் 15 வருஷங்கிறதுலாம் ஒரு போர்ஷன். அதுக்கு ஒரு கதை சொன்னார் சாவித்ராக்னி சயனம்னு ஒரு இஷ்டி, ஒரு சயன கர்மா. அதில் தான் அந்த மாதத்தில் கல்யாண பஞ்சாதி ஆரம்பம்.

వక్షస్థాడన సంకయా విచలితో వైవస్వత నిర్జర కోటిరోజ్వల రత్న దీప కలికా నీరాజనం కుర్వసే దృష్ట్వా ముక్తివధూస్తనోతి నివృతా శ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాదపద్మ భజనం తస్యేహ కిం దుర్లభం క్రీడార్థం సృజతి ప్రపంచమఖిలం క్రీడా మృగస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. బహువిధ పరితోష బాష్పూర స్ఫుటకల కంకిత చారు భోగ భూమిం శిరపద ఫల కంఠి దివ్యమానాం పరమ సదాశివ భవనాం ప్రపద్యే. శివానంద లహరి ఆచార్య శాస్త్రీయమాహ ఆత్మతత్వத்தை சொல்றதுல நிகரற்றவர். உபனிஷத் பாஷ்யங்களும் சூத்திர பாஷ்யமும் கீதா பாஷ்யமும்